0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి విఎం రవిప్రభ, శ్రీమతి విఎం ఈశ్వరీల నాదస్వర యుగళం వింటారు. వాద్య సహకారం డోలుపై శ్రీ కొత్తకోట సిద్దప్ప. కార్యక్రమంలో ముందుగా వినండి వరవల్లభ రమణ, హంసధ్వని రాగం, ఆదితాళం జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన.
2: Listen to a Karnataka classical Nadaswaram duet by Srimati V.M. Ravi Prabha and Srimati V.M. Ishwari. They are accompanied on Dolu by Sri Kottakota Siddappa.

0: ఇప్పుడు వినండి కోరిన వర మొసగుమయ్య, రామప్రియ రాగం, రూపకతాళం, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్, కోరిన వర మొసగుమయ్య, ఎన్ రాగ్ రామప్రియ, సెట్ రూపకతాళం.

0: వెంకటాచల నిలయం సింధుభారి విరాగంలో పురందరదాసు కీర్తన ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు పురందరదాసు కీర్తన వెంకటాచల నిలయం ఎన్ రాగ్ సింధుభైరవి సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి విఎం రవిప్రభ, శ్రీమతి విఎం ఈశ్వరీల నాదస్వర యుగళం వింటున్నారు. వాద్య సహకారం డోలుపై శ్రీ కొత్తకోట సిద్దప్ప. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాగరత్న మాలిక చే రీతిగౌళ రాగంలో త్యాగరాజ స్వామి కృతి రూపకతాళం.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ నాదస్వరం డ్యూయట్ బై శ్రీమతి విఎం రవిప్రభ అండ్ శ్రీమతి విఎం ఈశ్వరి. దే ఆర్ అకంపెనీడ్ ఆన్ డోలు బై శ్రీ కొత్తకోట సిద్దప్ప. శ్రీమతి రవిప్రభ and Srimati Ishwari continue their recital with a composition of Tyagaraja Swami, Raga Ratna Malikache, in Rag Reeti Gaula, set to Rupak Tal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి, చేసిన దెల్ల మరచితివో తోడి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి.
1: శ్రీమతి రవిప్రభ అండ్ శ్రీమతి ఈశ్వరి కంక్లూడ్ ది రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి చేసిన దెల్ల మరచితివో ఎన్ రాగ్ తోడి సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి విఎం రవిప్రభ, శ్రీమతి విఎం ఈశ్వరీల నాదస్వర యుగళం విన్నారు. వాద్య సహకారం డోలుపై శ్రీ కొత్తకోట సిద్దప్ప. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ నాదస్వరం డ్యూయట్ బై శ్రీమతి విఎం రవిప్రభ అండ్ శ్రీమతి విఎం ఈశ్వరి, దేవేర కంపెనీడ్ ఆన్ డోలు బై శ్రీ కొత్తకోట సిద్దప్ప. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి
1: కడప ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Madurai Sri T. N. Seshagopalan, supported on violin by Sri M. Chandrasekhar and on Rudangam by Sri T. K. Murthy.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మధురై శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎం చంద్రశేఖర్, మృదంగం శ్రీ టికే మూర్తి.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ వర్ణం వనజాక్షి ఇన్ రాగ్ కళ్యాణి సెట్ టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా వనజాక్షి కళ్యాణి రాగంలో వర్ణం వింటారు ఆదితాళం.

0: யூ ஆர் லிசன் டு எ தியாகராஜ கிருதி பாகாயனையா என்றார் சந்திரஜோதி செட்டு ஆதிதாள்.
1: மீரிந்த வரைக்கும் பாகாயனையா, சந்திரஜோதி ராகம், ஆதிதாளம், தியாகராஜ சுவாமி கிருதி விண்ணாரு.
0: யூ ஆர் லிசனிங் டு ராகம் 24/7 எனி டைம் இண்டியன் மியூசிக். இன் டுடேஸ் கர்நாடிக் கிளாசிக்கல் மியூசிக் ப்ரோக்ராம் யூ ஆர் என்ஜாயிங் வோக்கல் ரிசைட்டில் பை மதுரை ஸ்ரீடியன் சேஷகோபாலன்.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మధురై శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారి గానం వింటున్నారు.
0: నౌ లిసన్ టు అనదర్ త్యాగరాజ కృతి ఎందుకు దయరాదురా ఇన్రాగ్ తోడి సెట్టు మిస్ జాపుతాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఎందుకు దయరాదురా తోడి రాగం మిశ్ర జాపుతాళం త్యాగరాజ స్వామి కృతి.

0: ఉపన్యాసం బై విద్వాన్ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: విద్వాన్ వారణాసి కాళీప్రసాద్ బాబు ఆకాశవాణి హైదరాబాద్ కే ప్రతిష్ఠిత టాప్ గ్రేడ్ మృదంగం కళాకార హై. వే అప్నీ ఉత్కృష్ట కళా ఆర్ సంగీత్ కే ప్రతి గహరీ సంవేదనశీలతా కే లియే జానే జాతే హై. వే మహాన్ మృదంగం వాదక్ ఏవం ఆంధ్రమణి కీ ఉపాధి సే సమ్మానిత స్వర్గీయ శ్రీ వారణాసి గంటయా శాస్త్రీ కే పౌత్ర హై. ఉన్హోనే యే కళా అప్నే పితా ప్రసిద్ధ మృదంగం విద్వాన్ స్వర్గీయ శ్రీ వారణాసి వెంకటా సుబ్బరామా శాస్త్రీ సే సీఖీ, జో ఆకాశవాణి హైదరాబాద్ సే రిటైర్డ్ హువే థే. ఆకాశవాణి హైదరాబాద్ మే 3 దశకో సే అధిక సమయ తక్ సమర్పిత సేవా ప్రదాన్ కర్తే హువే ఉన్హోనే అనేక ప్రసిద్ధ సంగీతజ్ఞో కే సాథ్ సంగత్ కీ హై ఔర్ భారతీయ శాస్త్రీయ సంగీత్ కో సమృద్ధ కియా హై. ఆకాశవాణి హైదరాబాద్ మే 3 దశకో సే అధిక సమయ తక్ సమర్పిత సేవా ప్రదాన్ కర్తే హువే ఉన్హోనే అనేక ప్రసిద్ధ సంగీతజ్ఞో కే సాథ్ సంగత్ కీ హై ఔర్ భారతీయ శాస్త్రీయ సంగీత్ కో సమృద్ధ కియా హై. ఉన్కీ వాదన శైలి మే శుద్ధతా, మధుర నాద్, సంయమ ఔర్ గహరీ లయాత్మక సంవేదనశీలతా కా అద్భుత సమన్వయ దిఖాయి దేతా హై. విద్వాన్ వారణాసి కాళీప్రసాద్ బాబూ కో ఉన్కీ ఉత్కృష్ట సంగీత సాధనా ఔర్ విశిష్ట వాదన శైలి కే లియే మృదంగ సౌఖ్య భాస్కర్ తథా మృదంగ కోమల్ వాధ్మణి జైసీ ప్రతిష్ఠిత ఉపాధ్యో సే సమ్మానిత కియా గయా హై. అప్నే మధుర, సహజ ఔర్ భావపూర్ణ మృదంగం వాదన కే కారణ శ్రీ కాళీప్రసాద్ బాబూ కో స్నేహపూర్వక ద విస్పర్ ఆఫ్ ద మృదంగం ఔర్ మెలడిక్ పర్క్యూషనిస్ట్ కే నామ్ సే భీ జానా జాతా హై. వే గౌరవశాలి వారణాసి సంగీత పరంపరా కే ఏక్ యోగ సంవాహక హై ఔర్ దక్షిణ భారతీయ మృదంగం వాదన కీ సమృద్ధ పరంపరా కా ప్రతినిధిత్వ కర్తే హై. ఆజ్ రాత్రి కే ఇస్ మృదంగం వాదన కే కార్యక్రమ మే ఆప్కే సాథ్ సంగత్ కర్నే వాలీ కళాకార హై వయలిన్ పర్ సుశ్రీ VSP గాయత్రీ శివానీ.
0: విద్వాన్ వారణాసి కాళీప్రసాద్ బాబు ఇస్ అన్ ఎమినెంట్ టాప్ గ్రేడ్ మృదంగం ఆర్టిస్ట్ ఆఫ్ ఆకాశవాణి హైదరాబాద్, నోన్ ఫర్ హిస్ ఎక్సెప్షనల్ ఆర్టిస్ట్రీ అండ్ మ్యూజికల్ సెన్సిటివిటీ. హీ ఈస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ద లేట్ శ్రీ వారణాసి గంటయ్య శాస్త్రి, ద లెజెండరీ మృదంగం ఎక్స్పొనెంట్ ఆనర్డ్ విత్ ద టైటిల్ ఆంధ్రమణి. హీ మాస్టర్డ్ హిస్ ఆర్ట్ అండర్ హిస్ ఫాదర్ ఎ రెనౌండ్ మృదంగం విద్వాన్ లేట్ శ్రీ వారణాసి వెంకట సుబ్రహ్మ శాస్త్రి, who retired from Akashvani Hyderabad. With more than 3 decades of dedicated service in Akashvani Hyderabad, he has accompanied numerous eminent musicians and enriched Indian classical music. His artistry is distinguished by precision, tonal beauty, restraint, and profound rhythmic sensitivity. He has been honored with the prestigious titles Mridanga Saukhya Bhaskara and Mridanga Komala Vadyamani, affectionately known as The Whisper of the Mridangam and Melodic Percussionist. He is celebrated for his soft, soulful and graceful strokes. A proud torchbearer of the illustrious Varanasi musical lineage, he represents the rich South Indian Mridangam tradition. In tonight's broadcast, Vidwan Varanasi Kaliprasad Babu is supported on violin by VSP Gayatri Shivani.
1: Vidwan Shri Varanasi Kaliprasad Babu apne Mridangam Lay Vinyas ka aarambh चतुरश्र जाति त्रिपुट ताल से कर रहे हैं.
0: विद्वान वाराणसी कालीप्रसाद.